19 కిలోహెర్ట్జ్ రేడియో మారిషస్ ఛానల్ మీద సాంస్కృత ఆధ్యాత్మిక పెన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి తెలుగు సన్నిధి

మా తెలుగు తల్లికి మంగళం, మా కల్పవల్లికి మంగళం, కొలుచుమా ఎద నిలుచుమా రాజ్య మా తల్లికి మంగళం. శ్రోతలకు హృదయపూర్వక నమస్కారం. మన ఈనాటి తెలుగు కార్యక్రమంలో వందనాలు, స్వాగతం. సరిగ్గా సాయంకాలం 4:50 మన EM2 రేడియో ఛానల్ మీద. ప్రియమైన శ్రోతలారా, ఇదే సమయానికి ప్రతి వారం మొదలవుతుంది మన వార ప్రసారం. 4:30 నుంచి 5:30 గంటల వరకు 75 నిమిషాల విశేషమైన తెలుగు ప్రసారం. మన ప్రసారం యొక్క తొలి భాగంలో ఇంచుమించుగా యొక్క 45 నిమిషాలు మీరు వినబోతారు విశేషాధ్యాత్మిక సాంస్కృతాధ్యాత్మిక చర్చలు, వాటితో కూడినవి చక్కనైన భక్తి పాటలు. ఇదే కార్యక్రమం యొక్క ద్వితీయ భాగం చివరైన అంశంలో 5 నుంచి మొదలై 5:30కి పూర్తి అవుతున్న ఈ విశేషమైన భాగంలో సినీ పాటలతో అలంకరింపబడిన విశేషమైన ద్వితీయ భాగం.

శ్రోతలారా, వారం యొక్క తొలి సోమవారం రోజున ఈ విశేషమైన 10వ తారీఖున అనుకుంటున్నాను, పని మీదైనా కానీ ఇంట్లో కానీ ఇంకెక్కడైనా కానీ బ్రహ్మాండకరంగానే దివ్య ఆశీస్సులతోనే స్వామి యొక్క అనుగ్రహాలతోనే దివ్యంగానే మనోహరంగానే మొదలైంది. విఘ్న వినాయకుడి యొక్క దివ్య ఆశీస్సులతోనే కొనసాగిస్తున్నాం మన ఈనాటి AM3 రేడియో ఛానల్ మీద తెలుగు సన్నిధి వారప్రసారం.

అవునండి ప్రియమైన శ్రోతలారా, ఇంకొకసారి మీకందరికీ హృదయపూర్వక నమస్కారం. అంటే మన ఈనాటి కార్యక్రమం కొనసాగిస్తూ అసలు ఈ సాంస్కృతిక ఆధ్యాత్మిక భాగంలో మన జీవితం గురించి, జీవితంతో విశేషమైన విషయాల మీద ఆధారపడి కొన్ని చర్చలు కూడా ఉంటాయి. అసలు మన జీవితంలో ఎన్నో విషయాలు మన చేతుల్లో ఉండవు. కొన్ని విషయాల కోసం మనం ఎంత ప్రయత్నించినా ఫలితం మనకు అనుకూలంగా రావడమే లేదు కొన్నిసార్లు. అలాంటి సమయంలో మనకు ఒకటే గుర్తుకు వస్తుంది, దేవుణ్ణి నమ్మాలి, ప్రార్థించాలి, అన్నీ మంచిగానే జరుగుతాయి.

ఇదే ఆగస్టు నెల యొక్క 26వ తారీఖున ఇంతు బ్రహ్మాండంగా మనం అందరం జరుపుకుంటాం లక్ష్మీ అమ్మవారి యొక్క వరలక్ష్మి వ్రతము. శ్రోతలారా, అదేవిధంగా ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ప్రార్థన అంటే ఏంటి? దేవుణ్ణి నమ్మడం అంటే ఏంటి? మత విశ్వాసం మన జీవితాన్ని ఎలా మార్చగలదు? అంటే విశ్వాసం అంటే కేవలం ఒక మతాన్ని అనుసరించడం మాత్రమే కాదు, విశ్వాసం అంటే మనకంటే గొప్పదైన ఒక శక్తి ఉందని నమ్మడం. ఆ శక్తి ఎవరో దేవుడు అని పిలిచొచ్చు, దైవం అని పిలిచొచ్చు, పేర్లు వేరైనా మనిషి తన కష్ట సమయంలో అలా విశ్వసిస్తే అదే నమ్మకముంటే అదే చాలు.

శ్రోతలారా, ఇక మనం కార్యక్రమం కొనసాగిస్తూ, సరే కొన్నిసార్లు మనం అడుగుతూనే ఉంటాం, ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం మాత్రమే కాకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరుకోవడం మాత్రమే ప్రార్థన. కొన్నిసార్లు అసలు కృతజ్ఞతలు చెప్పడం కూడా గొప్ప ప్రార్థనే. ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు, నా కుటుంబాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు చెప్పడం, నాకు మరో రోజు జీవించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పడం ప్రార్థనే. ఇది మనస్ఫూర్తిగా చెప్పడం కూడా ప్రార్థన. కొన్నిసార్లు ఇదే ప్రార్థన.

శ్రోతలరా, మత విశ్వాసాల గురించి మన ప్రపంచంలో ఎన్నో చెప్పబడ్డాయి. ప్రతి మతానికి తనదైన సంప్రదాయం, ఆచారాలు ఉన్నాయి. ప్రార్థించే విధానం వేరుగా ఉండవచ్చు, కానీ పూజ విధానం వేరుగా ఉండవచ్చు, పవిత్ర గ్రంథాలు వేరుగా ఉండవచ్చు. కానీ చాలా మతాలకు మనుషులకు చెప్పే కొన్ని విలువలు మాత్రం ఒకేలా సమానంగానే ఉంటాయి. ప్రేమించడం, నిజాయితీగా ఉండడం, ఇతరులకు సహాయం చేయడం, క్షమించడం, దయతో ఉండడం, అహంకారాన్ని తగ్గించడం లేదా మంచి మార్గంలో నడిపించడం, నడవడం. అందుకే మన విశ్వాసం మనల్ని ఇతరులపై ద్వేషం పెంచడానికి కాదు.

విశేషము విశిష్టము. ఏ విధంగా ఒక చిన్న దీపం చీకటితో పోరడానికి పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు. అది చిన్నదైనా తన చుట్టూ ఉన్న చీకటిని కొంటైనా తొలగిస్తుంది. అలాగే మనం కూడా ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించలేకపోవచ్చు, కానీ ఒకరి ముఖంలో అచ్చిరు నవ్వు తీసుకో రాగలం కదూ. ఒక బాధలో ఉన్న వ్యక్తికి ఓదార్చగలం, ఒక ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టగలం, ఒక నిరాశలో ఉన్న వ్యక్తికి నేను నీతో ఉన్నాను అనే చెప్పగలం కదూ.

శ్రోతలరా, మన తెలుగు సన్నిధి ప్రసారం మనం కొనసాగిస్తూ ఈ సమయం ఇప్పుడు సరిగ్గా సాయంత్రం 5:01 అయింది. కార్యక్రమం యొక్క ప్రారంభంలో అన్నట్టుగా మన ద్వితీయ భాగం వరకు చేరి ఉన్నాం. అంటే ఇదే ద్వితీయ భాగంలో చక్కనైనవి కొన్ని సినీ పాటలతోనే మనం కార్యక్రమం 5:30 గంటల వరకు కొనసాగిద్దాం.

పి సుశీల వి రామకృష్ణన్ పాడిన యుగల స్వరాలలో చిక్కిలి మీద అన్న పాట. శ్రోతలారా, మన మనస్సులో రోజంతా ఎన్నో ఎన్నెన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. నేను చేయలేను, నా వల్ల కాదు ఈ పని, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, లేదా నా జీవితంలో ఏది సరిగ్గా జరగటం లేదు అనే ఆలోచనలు కూడా రావచ్చు. కానీ మనకు వచ్చిన ప్రతి ఆలోచనల నిజం కావాల్సిన అవసరం లేదు. ఒక ప్రతికూల ఆలోచన వచ్చినప్పుడు వెంటనే దాన్ని నమ్మకుండా, ఇది నిజమా లేక నేను భయపడడం వల్ల ఇలా అనుకుంటున్నానా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన ఆలోచనలను గమనించడం నేర్చుకుంటే మన భావోద్వేగాలను కూడా కొంతవరకు నియంత్రించ

సరిగా మన తెలుగు సన్నిధి కార్యక్రమంలో ఇక్కడ మన ఏఎం టూ రేడియో ఛానల్ మీద సమయం అయింది 5:16. కుశలంగానే మీరు ఉన్నారు, మన ప్రసారం చక్కగానే వింటున్నారు. ఎవరెవరు ప్రయాణంలోనున్నారు మన్నించుకోండి, ఎవరెవరు ప్రయాణంలోనున్నారు అంతే, ఇంకొకసారి ఓపికతోనే ఉండండి. ట్రాఫిక్లోనున్నారు ఏం పర్వాలేదు, హాయిగానే మనం మీకోసం సెలెక్ట్ చేసిన పాటలు వింటూనే ఉండండి, ఆస్వాదిస్తూనే ఉండండి.

సరే ప్రియమైన శ్రోతలారా, సమయం ఎలా గడిచిపోయిందో మనకు తెలియకుండానే మన కార్యక్రమం ముగింపు దశ వరకు వచ్చేసింది. ఈరోజు మనం మాట్లాడుకున్న ప్రతి మంచి ఆలోచనల్లో మీకు నచ్చిన ఒక్క విషయాన్నైనా మీ జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే పెద్ద మార్పులు ఒక్క రోజులో రావు, చిన్న చిన్న మంచి అలవాట్లతోనే మొదలు అవుతాయి. సో మీ మనస్సులో ప్రశాంతత ఉండాలి, మీ జీవితంలో ఆనందం ఉండాలి, మీ అడుగుల్లో ధైర్యం ఉండాలి. మీ విలువైన సమయాన్ని మాతో పంచుకునేందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మళ్ళీ మరో అందమైన కార్యక్రమంలో తప్పనిసరిగా దైవానుగ్రహాలతోనే కలుద్దాం. అప్పటి వరకు జాగ్రత్తగానే ఉండండి, సంతోషంగానే ఉండండి. రాజేంద్ర వైపున నమస్కారం.

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మహృదయపూర్వక నమస్కారం స్వాగతం రాత్రి వేళ 7:30 అలవాటు ప్రకారంగా 20 నిమిషాలకు మన స్వరాల వేదిక అనే తెలుగు కార్యక్రమం మీరు వింటారు 20 నిమిషాలకు అలాగే వందనా మీతో ఉంటుంది ఈ 20 నిమిషాలకు మీ సేవలు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మధురమైన సినీ పాటలు పదండి శ్రోతలరా మన ఈ రాత్రి వేళ కార్యక్రమం మొదలు పెడుతున్నాం

పని నుంచి ఇంటికి వస్తున్నారు లేదా ఇంట్లోనే ఉంటున్నారు, భోజనం తయారు చేస్తున్నారు, టీవీ చూస్తున్నారు, ఇంకా కుటుంబాలతో సమయం గడుపుతున్నారు. కానీ తప్పకుండా మన కార్యక్రమం విని ఎంతో మెచ్చుకుంటున్నారని ఆశిస్తూ ఉంటున్నాను.

0: ప్రతి రాత్రి వేళలాగా ఈ రాత్రి వేళ కూడా మధురమైన సినీ పాటలు వినాలంటే తప్పనిసరిగా ట్యూన్ చేయండి. 20 నిమిషాలకు మన కార్యక్రమం ప్రసారం చేస్తూ ఉంటున్నాం.
1: You are loving me. You are in deep love. Come on. Come on. Love me.

0: जा अंधार रानिया जा
1: ले जा ले जा ये सुकुनी दे ले जा
2: టాలీవుడ్ నుంచి మంచి సినీ పాటలతో ప్రసారం చేసి రాత్రి వేళ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి అయితే మన కార్యక్రమంలో ప్రసారం చేసిన పాటలని ఎంతో మెచ్చుకున్నారని ఆశిస్తూ వందనామి దగ్గర సెలవు తీసుకుని శుభరాత్రి, నమస్కారం.